ఆత్మ బర్గాస్ కై కొడతత్ కే బేతే సుదా నహరై కోనత్ర కై కొడ నామ రస్మి మే అమర పై సత్సదే దీమే కై కొడ నామ గుణ గామే ఆత్మ రసో సహ సమావే అపన జన కో సాత్ సాత్ సుమారే నాని కో పరమేశ్వర కే ప్యారే సురో కారణ కారణ ప్రవే కహ దుసర నాహి కోయే నానక తిస బల హరణ జల తల మహి అల సోయ అస్పది कर्ण करावन करने जो जत पावे सोई हो खन में थापन थापन हारा अंत ने कि पारा बारा हुक्में तार अदर रहावे हुक्में उपदय हुक्में समावे हुक्में उचनीज व्यवहार हुक्में रंग रंग प्रकार कर कर देखे अपनी वड्याई नान समय रहा समाय प्रभावे मानगत पावे प्रभावे त पाथर तरावे प्रभावे बिन साथ राखे प्रभावे दुण पाखे प्रभावित बदारे आप करे अपन विचारे दुआ श्रे का स्वामी खेला विषय अंतर जामे जो पावे सो कार करावे नाने दृष्टि अब न आवे को मानी ते क्यों आवे जो तुझ पावे सोई करावे इसके हाथो इतना सब कुछ ले जो तुझ पावे सोई करे अन जान भी कह मेरे जानते आप ना बचे पर मैं भूला दह दिता चार कुंड फिर आवा